0: స్వయం అవతల దేన అశుద్ధ బల యేసు స్వహంసక నామేన ఫలయౌ
1: ఉదావు
0: కరాన్నే కనాక